దేవుడు నీవు ప్రొఫెసర్ నీవు పెంచినను వస్తుడు నా బాబుకు నోటి నెక్స్ట్ టంకు చూసుకో వైరస్ అని బయపకొని నేను ఎందుకు చూసుకోకండి వాడుకు మొత్తం వినపటానికి వచ్చి